0: లుక్కయ్యా మారే వెడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్
0: కాల్ ద డాక్టర్
1: యాదు సున్నది
0: మమ కిరికి బున్నే అయ్యా సీని వెడనే ముకు తటపై విడుకురనే అయ్యా మాట
2: సూపర్ డాక్టర్ ని
3: డాక్టర్ హరియటం కీల తీయనాలి
4: హినా వెవి సింధు అన్న FM 93.5 හැන්දෑවේ හතර වෙද්දි ටියුන් කරලා තියාගන්න.
5: Evening Drive with Chamit and Charu.